ఆకాశవాణి. సంబద పొడుచుంది శుభేందు కుమార్ పొండా. ముఖ్య సంబద: విరోధీ సదస్యంక హట్టగోళ జరి రహిబారు లోకసభకు సోమవార పర్యంత ములతవి ఘోషణా కలే బాచస్పతి. ఆజి అపరాహ్న 2 పర్యంత రాజ్యసభ ములతవి. నెట్ యుజి ప్రశ్నపత్ర ప్రఘట ఘటనారి కేంద్ర సరకార ఓ జాతీయ పరీక్షణ సంస్థ ఎన్టీఏకు సత్యపాఠ దాఖల లాగి సుప్రీంకోర్టుక నిర్దేశ. కేంద్ర క్యాబినెట్రే ఆజి ఫాస్ట్ ట్రాక్ అదాలత స్థాపన సంపర్కిత చిఠా ప్రస్తావ ఉపరే హెబ ఆలోచనా కహిలే ప్రధానమంత్రి. ఏం శ్రీక్షేత్ర పురీరే నవదినాత్మక యాత్రా శేష కరి ఆజి జన్మబేదీరు రత్నవేదీకు బాహుడుచంతి చతుర్ధామూర్తి.